సూకం సాకం పరేయం పవిత్రం పునీతంగ తాకం నజాతం న పాతం న మిత్రం న మంత్రే నమో ఏకతంత్రే నమో ఏకతంత్రే న ధర్మం న పరమం న సర్మం న సాకే న పరమం న చర్మం న కర్మం న బాకే న సత్రం న మిత్రం న పుత్రం స్వరూపే నమో